నమస్కారం అంటూ పద్మభూషణ పండిత్ డాక్టర్ పుట్టరాజ్ అజోన్న పాదకి నమస్కరించి హాగూ నమ్మ గురుగళాద శ్రీ ఉస్తాద్ హిమాయత్ డాక్టర్ నమస్కారం హేత తబలాదే బెంగళూరుల పొందిరువంత శ్రీ ఉర్వాన్ వినాయక్ సాధన ಅವರು ನಮ್ಮ ಪುರಸ್ಕಾರ ಇಲ್ಲಿ ನಮಗೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರುವ ಶ್ರೀ ವಿಜಯ ಕಲಾಪೇತನ ಟ್ರಸ್ಟ್ ಮತ್ತು ಪವಿತ್ರ ಮೇಡಮ್ ಇದೆಲ್ಲ ಅವರು